పంచ తత్తుగమిసనకోసనరంచో ఉడ్డేగుల్బెగులే తోగకణి పంకతుట పాయి పడి అవగుణ పీడ బణి బిను సత్యకం చుటియే ఆరుగుణ కర్మ మణి ఆవచడా.